0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి మంజరి రాగంలో త్యాగరాజస్వామి కృతి పట్టి విడువరాదు ఆదితాళం.
2: లిసన్ టు ఎ క్లాసికల్ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. షీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. Srimati Subbalakshmi begins her recital with composition of Tyagaraja Swami Patti Viduvaradu in Rag Manjari set to Aditaal.

0: ఇప్పుడు వినండి రంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి దుర్మార్గ చరాధను రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి దుర్మార్గ చరాధములను ఇన్ రాగ్ రంజని సెట్ టు రూపకతాళం.

0: నిజగా దశ సింధు పరివిరాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ జయదేవ నిజగా దశ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారమతి రాగంలో త్యాగరాజస్వామి కృతి మోక్షము గలద ఆదితాళం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ వీణా రిసిటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. She is accompanied on mridangam by Sri Siripalli Nageshwar Rao. Continuing her recital, Srimati Subbalakshmi now renders a composition of Thyagaraja Swami, Moksha Mugalada, in Rag Saramati, set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మారవైరి రమణి నాసికాభూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి సుబ్బలక్ష్మి కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మారవైరి రమణి ఇన్ రాగ్ నాసికాభూషణి సెట్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a classical Kathak Veena recital by Shrimati A. Subbalakshmi Satyanand. She was accompanied on mridangam by Shri Siripalli Nageshwar Rao. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH, anytime Indian music.

0: యు ఆర్ జస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి రామానీపై ఇన్రా కేదారా సెట్టు ఆది తాళ్.
1: ఇంతవరకు రామానీపై త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. కేదార రాగం ఆది తాళం.
0: నెక్స్ట్ విల్ బి లిసనింగ్ టు ఎముతుస్వామి దీక్షితార్ కృతి నీరజాక్షి కామాక్షి ఇన్రా హిందోళ సెట్టు రూపక్ తాళ్.
1: తర్వాత నీరజాక్షి కామాక్షి హిందోళ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: That was a Muthuswami Dikshitar Kriti, Neerajakshi Kamakshi, Inrag Hindola, Setu Rupakthal.
1: Intavarku, Neerajakshi Kamakshi, Hindola Ragam, Rupakthalam, Muthuswami Dikshitulu Kirtana Vinnaru.
0: Ragam, 24/7, anytime Indian music. Today's Carnatic Classical Music Program, you are listening to Clarinet Recital by Sri Pothanuri Subramanyaswar Rao.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పోతునూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ యూ విల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ కృతి ఏ తావునరా ఎన్రా కళ్యాణి సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు ఏ తావునరా కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి తనా

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలతూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ విఎల్ వేదగిరి, మృదంగంపై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై అలతూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ శ్రీనివాస అయ్యర్. ది ఆర్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ విఎల్ వేదగిరి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి ఆదయ శ్రీ రఘువర ఆహిరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: అలతూర్ బ్రదర్స్ బిగిన్ దేర్ వోకల్ డ్యూయట్ విత్ అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆహిరి, ఆదయ శ్రీ రఘువర, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ విఎల్ వేదగిరి, మృదంగంపై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
1: యువర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై అలత్తూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ శ్రీ శ్రీనివాస అయ్యర్. దేవర కంపెనీ ఆన్ వయలిన్ శ్రీ విఎల్ వేదగిరి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic classical vocal recital by Shri Oleti Venkateshwarlu. He is accompanied by Shri Kokkonda Subramanya Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
0: Karyakramamlo ippudu vinandi Patti Viduva Raadu Manjari Raganlo Tyagaraja Swami Kruti Adi Taalam.
1: Listen to a composition in rag Manjari, Patti Viduva Raadu, composed by Saint Tyagaraja, set to Adi Taal.

0: ఇప్పుడు వినండి, రామ నీ దాసుడనే గదా, మాళరాగం ఆదితాళం ఆర్ వేణుగోపాల్ రచన.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ మాళవి. రామ నీ దాసుడనే గదా, కంపోజ్డ్ బై ఆర్ వేణుగోపాల్, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి అరబిరాగంలో పొన్నయ్య పిళ్ళై రచన అంబా సౌరంబ ఆదితాళం.
1: లిసన్ టు అంబా సౌరంబ, ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై ఇన్ రాగ్ అరబి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ నారసింహ మాం పాహి ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ ఫలమంజరి. శ్రీ నారసింహ మాం పాహి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, కనకశైల విహారిణి పున్నాగవరాళి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: Shri Alati Venkateshwarlu concludes his vocal recital with the composition of Shyama Shastri, Kanaka Shaila Viharini, in rag Punnaga Varali, set to Adita.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రకం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.